0: ఒక్కలదేవి కాలం ఉంద మాడి మాడి నన్ను ఒక్కలదేవి కాలం ఉంద మాడి మాడి
1: ఒక్కలదేవి కాలం ఉంద మాడి మాడి దేవి ఒక్కలదేవి కాలం ఉంద మాడి మాడి.